0: రామాయణ కథాధారితం ప్రసిద్ధం వాయాంగ కులిత్ ఛాయాకటపుతలి ప్రదర్శనం బౌద్ధిక భక్తి నృత్యం చ అవలోక్య మహాన్ హర్ష ప్రకటితః. ఇండోనేషియా దేశ భారతీయ రాజదూతస్య సందీప చక్రవర్తినః అనుసారం ప్రధానమంత్రిణః అయం ప్రవాసః దక్షిణ పూర్వ ఏషియాయాః అస్యాః బృహత్తమాయాః అర్థవ్యవస్థాయాః సాకం భారతస్య రణనీతిక సంబంధాన్ ఉచ్చతర శిఖరం ప్రాపయిష్యతి. ధ్యానార్హం వర్తతే యత్ ప్రధానమంత్రిణః అస్య త్రిదేశీయ ఇండో పసిఫిక్ ప్రవాసస్య ఏతత్ ప్రథమం చరణమస్తి. అతః పరం సః అస్మిన్నేవ సప్తాహాంతే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశయోః అపి భ్రమణం విధాస్యతి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర న్యాసేన సామాన్య సచివస్య చంపతరాయస్య న్యాస సదస్యస్య డాక్టర్ అనిల్ మిశ్రస్య చ త్యాగపత్రే స్వీకృతం. కథితేన రామమందిర దాన వంచన ప్రకరణే తయోః నామ ప్రకాశాత్ పరం ఉభౌ త్యాగపత్రం ప్రదత్తవంతౌ. కృష్ణమోహనః నవనియుక్తిపర్యంతం అంతరిం సామాన్య సచివరూపేణ నియుక్తః. తస్య పరివాదే కథిత దాన అనియమితతాయాః ప్రకరణే FIR ఇత్యస్య పంజీకరణం అభవత్, యస్మిన్ అష్టజనాః నిగడితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః బహరీన్ దేశే తత్రత్యేన నరేశేన హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా ఇత్యమునా సాకం శిష్టాచార మేళనం విహితవాన్. సహైవ ద్విపక్షీయ సహయోగం సుదృఢీకర్తుం ప్రముఖ చర్చాః అపి సాధితవాన్. విదేశమంత్రి ఖతర్ దేశస్య యాత్రాం పరిసమాప్య స్వస్య ఉపసాగరీయ దేశానాం చతుర్దేశీయ ప్రవాసస్య ద్వితీయ చరణే బహరీన్ నగరం సంప్రాప్తవాన్. అత్రావసరే సహ బహరీన్ దేశే నివసద్భిః ప్రవాసీ భారతీయైః సహ వార్తాం సాధితవాన్. భారతర్తు విభాగేన అద్య గుజరాత్ సౌరాష్ట్ర కచ్చ మధ్య మహారాష్ట్ర తటీయ కర్ణాటక ప్రదేశేషు అతివృష్ట్యా సహ ప్రచండ వృష్ట్యై రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయ సంచేతనా ప్రసారిత. ఆగామి దినద్వయోః దిల్లీ హర్యానా చండీగఢ్ పంజాబ్ బిహార్ ఛత్తీస్గఢ్ హిమాచల ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఆంతరిక కర్ణాటక మధ్యప్రదేశ్ విదర్భ ఉప హిమాలయ పశ్చిమ బంగ సిక్కిమ రాజ్యేషు ప్రచండ వృష్టిః భవిష్యతి ఇతి విభాగేన పూర్వానుమానితం. అండమాన్ నికోబార్ ద్వీపేషు ఆంధ్రప్రదేశే గాంగేయ పశ్చిమ బంగ ప్రదేశే అరుణాచల ప్రదేశే అసమరాజ్యే మేఘాలయే ఛత్తీస్గఢే నాగాల్యాండే మణిపురే మిజోరం రాజ్యే త్రిపురా రాజ్యే చ అగ్రిమేషు త్రిషు చతుర్షు దినేషు మేఘగర్జనేన సహ విద్యుద్యోతనం ఝంఝావాతః చ భవిష్యతి ఇత్యపి విభాగేనోక్తం. ఫుట్బాల్ క్రీడాయాం స్పెయిన్ దేశేన గతరాత్రౌ డలాస్ క్రీడాంగణే రౌండ్ ఆఫ్ 16 క్రీడాయాం పోర్చుగల్ దేశః 1-0 ఇత్యంకాంతరాలేన పరాజిత్య ఫీఫా విశ్వకప్ క్రీడాయాః ప్రాగుపాంత్యచక్రే స్థానం సురక్షితం. స్పెయిన్ ఇదానీం శుక్రవాసరే లాస్ ఏంజలిస్ క్రీడాంగణే USA బెల్జియం వా దేశం సమ్ముఖీకరిష్యతి ఇతి వార్తాః.
1: ଆକାଶବାଣୀ ଭବାନୀପାଟଣା ସମ୍ବର୍ତ୍ତମାନ ସକାଳ 7 ଏଥର ଆସନ୍ତୁ ଜାଣିନେବା ଆଜି ଆମ କେନ୍ଦ୍ରରୁ ପ୍ରଚାରିତ ହେବାକୁ ଥିବା କାର୍ଯ୍ୟକ୍ରମ ସମ୍ପର୍କିତ କିଛି ସୂଚନା. ସକାଳ 7:25 ଶୁଣିପାରିବେ ଆଲୋଚନା ଗୀତ ଗୋବିନ୍ଦର ସ୍ରଷ୍ଟା ଆଲୋଚିକା ପଦ୍ମିନୀ ପଣ୍ଡା. କାର୍ଯ୍ୟକ୍ରମ ଚାଷର କଥା ରହିଛି ସକାଳ 7:40 ସଙ୍ଗୀତ ଲହରୀ ଶୁଣିପାରିବେ ସକାଳ 7:45 ଶ୍ରୀକ୍ଷେତ୍ର ମାଧୁରୀ ପ୍ରଚାର କରିବୁ ସକାଳ 8:30 ଆଜି ଏଥିରେ ଶୁଣିବେ ଗରାବଡ଼ୁ ସେବା ସମ୍ପର୍କରେ ରିଲେ କରି ଶୁଣିବୁ ଆକାଶବାଣୀ କଟକ କେନ୍ଦ୍ରରୁ. ସକାଳ 8:45 ରହିଛି କବି ସମ୍ରାଟ ଉପେନ୍ଦ୍ର ଭଞ୍ଜ କୃତ ମହାକାବ୍ୟ ବୈଦେହିଶ ବିଳାସର ସଙ୍ଗୀତାତ୍ମକ ପରିବେଷଣ. କେତୋଟି ହିନ୍ଦୀ କଥାଚିତ୍ରର ଗୀତ ପ୍ରଚାର କରିବୁ ସକାଳ 9:00 9:30 ରହିଛି ଓଡ଼ିଆ କଥାଚିତ୍ରର ଗୀତ. ବିଶେଷ କାର୍ଯ୍ୟକ୍ରମ ଖୋଲା ଝରକା ପ୍ରଚାର କରିବୁ ପୂର୍ବାହ୍ନ 10:10 ସୁଗମ ସଙ୍ଗୀତ ଶୁଣିପାରିବେ ଦିନ 12:00 10:30 ରହିଛି ମାନନୀୟ ଶୋ. ଦିନ 1:20 ଶୁଣିବେ ଶକ୍ତିରୂପା କାର୍ଯ୍ୟକ୍ରମରେ ସିଧା ପ୍ରସାରଣରେ ହ୍ୟାଲୋ ଡକ୍ଟର ଫୋନ୍ ଇନ୍ କାର୍ଯ୍ୟକ୍ରମ. ବିଷୟବସ୍ତୁ ରହିଛି ଜଳାନ୍ତକ ରୋଗର କାରଣ ଓ ନିରାକରଣ. ବିଶେଷଜ୍ଞ ଡାକ୍ତର ସାଧୁଚରଣ ପଣ୍ଡା, ଅବସରପ୍ରାପ୍ତ ପ୍ରଫେସର ମେଡିସିନ୍ ବୀର ସୁରେନ୍ଦ୍ର ସାଏ ମେଡିକାଲ କଲେଜ ବୁର୍ଲା. ପ୍ରାୟୋଜିତ କାର୍ଯ୍ୟକ୍ରମ ଉମଙ୍ଗ ଶୁଣିପାରିବେ ଅପରାହ୍ନ 5:00 5:30 ରହିଛି ଯୁବବାଣୀର ସିଧା ପ୍ରସାରଣରେ ଫୋନ୍ ଇନ୍ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଗୀତଟିଏ ମିତଟିଏ.